కయస్తవ శిరహస్నపయామ్యజస్ర ఆచూడమాచరణమప్యవిషిచ్య తీర్థే ఆలోక్యన్నమఖిలమంగళమాననం తే ఆనందనిర్భరమనా.

ఇపనివహేస్తవ పాద పదమం నీరాజయామి నను మాం పరిపాహి భక్తం. పుష్పాంజలిం ప్రచురయామి సువర్ణ పుష్పే సనమంత్ర పుష్పమపి చ ప్రతిపాదయామి సర్వోపచార పనివహాశ్చ సమ

తీర్థైర్దదామ్యమలమాచమనం చతుభ్యం సూక్తాదిమంత్రనివహేరభిమంత్రితేశ్చ పుణ్యోదకైస్తవ శిరః స్నపయామ్యజస్రం ఆచూడమాచరణమప్యభిషిచ్య తీర్థే ఆలోక్యన్నమఖిలమంగళమాననం తే ఆనందనిర్భరమన